0: ఓ జనక కేవలం ఆత్మవిశ్వాసం కాదుకుండా అంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతా ఇదిరలా జీవిత రక్షణగాగి నా నింకు వస్తున్నావతి ఉండకే ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యవిల్ల నిమ్మ నెలనల్లి నిమ్మ ఆశ్రయదల్లి నిమ్మ దేనిత్తిద చెటువటికి నన్న జీవనవన్న బెలసుకుంటా నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్ కాలంలో బిట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ మాడికొడంత ప్రసంగ ఒడిగించుకుంటారే అదన్న దేవతగా యారు మెచ్చలిక్కిల్ల అంత ఈ సందర్భం ఒదిగి బంద ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నెలసలికి సాధ్యవిల్ల
1: అదే
0: ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೋದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಇದನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೇನೆ.
1: ಏನು ನಮ್ಮ ಔಷಧ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.